0: తకజ్జజా నులిబేన బయకుకంగా వానమ త్యబా మీహుం ఎ ఫురాన అంబురా నుగెన్ననీ కీవెగెంగే త్యబా మీహున్ని తెదువరిం కంగా వానమే
1: ఫఅమ్మా ఇన్ కాన మినల్ ముఖర్రబీన్
0: ఫహే ఎ మరువి మీహ కుత్తం కురవ్వాఫావా మీహుంగ తెరిం వానమ దన్నాశే

ఏకం మిల్కువే ఒడిగింవని ఎకలాంగి అషే దిరువని వెస్ అది మరుగన్నవని వెస్ ఎకలాంగి అది ఎకలాంగి కొమ్మె కమెగ్గి మచ్చ కుళదు వంత రసకలాంగి.

అస్సలాం అలైకుం. నూదీకి మెగర్స్ డివిఎఫ్ఎం మిగడిగా ట్యూన్ కొల్లాంటి ఎమ్మె అయితే వరం ఉఫావిర్ వగుత్ కొడకం ఎదు మిగడి గడమె కొరియగ్గింద లవ్ ఫీతా షో యాకీగ మీరే బద్దలు కొల్లి అర్గొండ్ షహుదా మహమూద్ లవ్ ఫీతా మీరేగే షోగే సమయ హుంతెరిన లవయా గుళం హురి మస్సెకెత్తక ఎకీగ అర్గుమె కొరియద్దాని షోగ బ్యావిర్ వాం బేణో ఫరేతకుం పిఎస్ ఎమ్ఏ యాప్ మెదురుకొం మెసేజ్ కురుమున్ దాని షోగ నన్ నోట్ కొల్లా బ్యావిరిన లవయా గుళం హురి కొమ్మస్ మస్సెకెత్తె మీ హవా కొల్లనే మస్సెకె ఫురి హమ కొల్లీమ ఎద్లాఫ్వా లవ జహాల్ దేన దెమ్మీకి ఎయితురుం హమ మీ షోగే తెరేం తఫాతు ఎకి సెగ్మెంట్ ఏ లవ షరహైవి సెబ హిమణాల్ దెన్ కొమ్మస్ లవయ్గె మాణ దెన్ మీ ఎబాకీ సమ వర ఎహున్ తిరిగి మెదుగు మక్బూల్ బయ హిమ మీ బయా ఎక్కీగ మీరేవేస్ అమ్మ కురియద్దాని షో అమ్మ కురియ గెందాన నువ్వు తిరిగి సింగుమా మే షోగా బ్యావరి వేలం వేణువా ఫరేత్కర్ నువ్వే జహాన్ దెన్ మెసేజ్ కోదుమకి ఫుర్సత్ లిపి గెందాని నన్ను నోట్ కొల్లా బ్యావరింగ్ తెరేం గురతుం హే బ్యావరిన గుళాల ముందాని మెగ్గిన ఆద్రతక మెసేజ్ కొల్లా బ్యావరిక యాగిం ఫుర్సత్ లిపి గెందాని షో మసిక్కి కూడా నా మీ షోకి తెరేం వీహావేస్ అమ్మ గిన రీతి లవతకే జహాల్దేవేతో హాసగోతే ఘమ ఎహున్ తెరింగ మెదుగ మక్బూల్ రీతి దివేహి లవ గెనస్తవే తో షహు బోడ మసిక్కి కొల్లాని అమ్మ వరి రీతి లవే కొం షో ఫషాన లవేఫో బద్దో కొల్లాన అమ్మ కొరియం హురి మీ ఎహున్ తెరి నన్నోట్ కొల్లాఫ్ కమ్మవాణ మై హున్ తెరి నా ఎకీగా గేమ్ తకా ఎక్కువ